అహను సుసహజ సుఖాయ దర్శన పరస్తయ గురుకాయ జనమ మరణ లోపజాయ సజ్జన సచా పాతశాహ శరశాహ దశా

మనకు బాద్షాయి బాద్షా అమ్మలు గుణములు బారు ములు బారి ములు బండారు ములు అభయ ములు లజాయి ములు పాయి ములు సుమాయి ములు ధర్మములు దీవాణు ములు తోలు ములు పురమా.